ఆకాశవాణి చేసింది సరస్సు బుద్ధిగా నమస్కార అష్టసత్తర్ కిలో హార్ట్స్ థ్యాంక్ హా స్వాగతం ఆకాశవాణి చేసింది సర్వీస్ న్యూస్ ఆన్ ఇయర్ మొబైల్ యాప్ అండ్ డిఫరెంట్ డిష్ టేబుల్స్ ప్రోగ్రామ్ షురూ తీ చుకో డీటెయిల్స్ కు జిన్నతన హై తర్ దర్ మే తమా హమేశా భగత్ కరామ్ సాహబ్ జన్ జే మిఠడే ఆవాజ్ మే కలామ్ బుధందా తే ఖా పోయ తసర పేష్ కందో అపోయ అజమా తమా కుజ సింధీ ఫిల్మీ నగ్మా బుధందా ఖాస్ ఖాస్ ఖబరం ప్రోగ్రామ్ జే ఆఖర్ మే నషర్ కై వేందియు یاد اصا پروگرام کی تفصیل تما آکاشوانی کی سندھی سروس بدھ رہا ہے ہر اچھو تھا بھگت کو رام صاحب کے بدوں